దీంతన నదిర్ తాను తన దేరే నా దీంతన నదిర్ తాను తన దేరే నా దీంతన నదిర్ తాను.

మీటర్ వేవ్ 540.45 మీటర్ యాని 549 కిలోహెర్ట్స్ పర్ ఆకాశవాణి కా రాంచి కేంద్ర హే. ఆయన సునే కార్యక్రమ కళ్యాణి, ప్రస్తుతి సంజీవ్ కుమార్ లాల్ కీ హే.